పెట్టి కొట్టినాడు రాయి పెట్టి కొట్టినాడు కుండ పాలు గుట్ట గుట్ట గుటకలేసి తాగినాడు.